మాత్రం ఊన నిలాసగుణము మే చిత్తు మాత్రం ఉత్తమ మాం నిర్గుణము చిత్తు మాత్రం పరమశివ పూజనయం చిత్తు మాత్రం పైలు మరి పూజనయం చిత్తు మాత్రం మరు అయం పూజనయం చిత్తు మాత్రం మట్టుముడ పూజనయం చిత్తు మాత్రం పెరుగుమై పూజనయం చిత్తు మాత్రం పిన్నె ముదలు పూజనయం చిత్తు మాత్రం సర్వసుర పూజనయం చిత్తు మాత్రం సకల

వయ్యమురుంబేదమెలాం చిత్తు మాత్రం కిరిమిందల్ ఎవ్వుయ్యము చిత్తు మాత్రం గిరినదియూ కానగము చిత్తు మాత్రం విరువు పెరుగు పురంగడుమే చిత్తు మాత్రం విచిత్రమం క్రియగడు చిత్తు మాత్రం పిరుగు పెరుగు పురంగడుమే చిత్తు మాత్రం బ్రహ్మాండ కోటిగడు చిత్తు మాత్రం సర్వచరాచరంగడుమే చిత్తు మాత్రం సంతతము సకలముమే చిత్తు మాత్రం పదితనయం పాయుమే చిత్తు మాత్రం పరలుపిదా మాతావు చిత్తు మాత్రం అతిశయమం బంతువెలం చిత్తు మాత్రం అన్నియను హరిగడుమే చిత్తు మాత్రం విధిమరుము మానాను చిత్తు మాత్రం విధికింద సద్గురువు చిత్తు మాత్రం స్థితిమరుము ఉయ్యబడలాం చిత్తు మాత్రం దృశ్యమాయ్ కాండబెలాం చిత్తు మాత్రం కారణకార్యమెలయు చిత్తయాగు కణ్కాదు ముదలెలయు చిత్తయాగు ఆరణము అదనుడియు చిత్తయాగు అఖండ పర నిశ్చయము చిత్తయాగు పూరణమా ఊరుగతియు చిత్తయాగు పొగతియై తగు శివను చిత్తయాగు దారణియే ముదలెలయు చిత్తయాగు తంగుజడా జడంగడెలాం చిత్తయాగు అద్భుతమై కాండదు చిత్తయాగు అయలైలాయ్ కాండదు చిత్తయాగు తత్పదమై కాండదు చిత్తయాగు తన్మయమై కాండదు చిత్తయాగు చిత్తదమై కాండదు చిత్తయాగు చిత్తలదాయ్ కాండదు చిత్తయాగు కల్పితమై కాండదెలాం చిత్తయాగు కాణ్గின்ற காட்சியெல்லாம் சித்தையாகும் மாயை முதல் உபாதியெல்லாம் சித்தையாகும் மறுபர ஜீவரெல்லாம் சித்தையாகும் ஆயபர உலகமெல்லாம் சித்தையாகும் அதனில் உள்ள பேதமெல்லாம் சித்தையாகும் தூயபர சிவனுடமும் சித்தையாகும் துவைதமிதா பரபடிவும் சித்தையாகும் நேயமதாம் தன்படிவும் சித்தையாகும் நிகிலமுமே நிறைவுற்ற சித்தையா.

మాత్రం ఊన నిరాశ గుణము మే చిత్తు మాత్రం ఉత్తమ మాం నిర్గుణము చిత్తు మాత్రం పరమశివ పూజనయం చిత్తు మాత్రం పైలు మరి పూజనయం చిత్తు మాత్రం మరుం అయం పూజనయం చిత్తు మాత్రం మట్రుముడో పూజనయం చిత్తు మాత్రం పెరుగు ముమై పూజనయం చిత్తు మాత్రం పిన్నె ముదలు పూజనయం చిత్తు మాత్రం సర్వసుర పూజనయం చిత్తు మాత్రం సకలము మే సంతతం చిత్తు మాత్రం వానముదల్ భూతము మే చిత్తు మాత్రం వందపల భౌతికము చిత్తు మాత్రం బాణముదల్ ముచ్చుడము చిత్తు మాత్రం.